0: నో మనుమాన నో రోగ రోగిను మాస్తు శనానే
1: నమో మంత్ర మంత్రంగ నమో జంత్ర జంత్రంగ నమో ఇష్టే ఇష్టే నమో తంత్ర తంత్రంగ
0: సదా పూర్ణాశిను పిరుపేషు మాస్తు నివాసీ
1: సదా సిద్ధదా బుద్ధదా బ్రేత కర్తా అదో ఉర్ధర్ గంగ గంగ ఓగ హర్తా
0: పరమేశ్వరం పురుష పాలం సదా సర్వదా సదా దయాలం.